సూర్యసుత ప్రసన్నా సదా ప్రశాంతృతమృషయ సర్వేషమత కవచం శనిరాజస్ సౌరేమం.

0: ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్వా సమాహితః సర్వాన్ కామాన్ అవాప్నోతి దీర్ఘమాయుశ్చ వర్ధనం.
1: ఆయ నమః. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రతాప వజ్రదేహాయ అంజని గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష దక్షో గణ గ్రహ బంధనాయ భూత గ్రహ బంధనాయ ప్రేత గ్రహ బంధనాయ పిశాచ గ్రహ బంధనాయ శాకిని డాకిని గ్రహ బంధ

అంగారక మహాభాగ భగవన్ భక్త వత్సల వాన్నమామి మమాశీష మృణమాసు వినాశయ ఋణ రోగాది దారిద్ర్యం ఏ చానేయ మృత్యవః వయ క్లేశ మనస్తాపః.

రాశి సామ్రాజ్యం దృష్టో హరసి పరక్షణ విరంచి శత్రు విష్ణూనాం మనుష్యాణాం తు కః కథ తేన త్వం సర్వ సత్వేన గ్రహ రాజో మహాపనాః పుత్రాన్ దేహి ధనం దేహి త్వామస్మే శరణం గతాః ఋణదారిద్ర దుఃఖేన శత్రూణాం చ భయాత్తః ఏభిర్ద్వాదశభిః శ్లోకైః యః స్తోతి చ నరః సుతః మహతీం శ్రియమాప్నోతి యః పరో ధనదో యువా. శ్రీ స్కంద పురాణే శ్రీ భార్గవ ప్రోక్తం ఋణమోచక మంగళ స్తోత్రం సంపూర్ణం.

ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను పాతు సదా రవిః జిహ్వ

0: శాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్వా సమాహితః సర్వాన్ కామాన్ అవాప్నోతి దీర్ఘమాయుశ్చ వర్ధనం.
1: ఆయ నమః. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయ ప్రణామ. ప్రతాప వజ్ర దేహాయ అంజని గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష దక్షో గణ గ్రహ బంధనాయ భూత గ్రహ బంధనాయ ప్రేత గ్రహ బంధనాయ పిశాచ గ్రహ బంధనాయ శాకిని డాకిని గ్రహ బంధనాయ కాకిని కామిని గ్రహ బంధనాయ బ్రహ్మ గ్రహ బంధనాయ బ్రహ్మ రాక్షస గ్రహ బంధనాయ చోర గ్రహ బంధనాయ మారి గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ ఆవేశయ మమ హృదయ ప్రవేశయ ప్రవేశయ స్ఫూర స్ఫూర ప్రస్ఫూర ప్రస్ఫూర సత్యం కథయ వ్యాఘ్ర ముఖ వందన సర్ప ముఖ వందన రాజ ముఖ వందన నారీ ముఖ వందన సభా ముఖ వందన శత్రు ముఖ వందన సర్వ ముఖ వందన లంక ప్రాసాద వంజన అముకం మే వశమానయ క్లీం క్లీం క్లీం హ్రీం శ్రీం శ్రీం రాజానం వశమానయ శ్రీ హ్రీం క్లీం శ్రీ ఆకర్షయ ఆకర్షయ శత్రున్ మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ మమ కార్య సిద్ధిం కురు కురు. ఓం రాం హ్రీం రూం రేం రూం రహ స్ఫట్ స్వాహ విచిత్ర వీర హనుమత మమ సర్వ శత్రున భస్మి కరు కురు. హన హన హూ పట స్వాహ ఏకాదశ శత వారం జపిత్వా సర్వ శత్రున వశమానయతి నాన్యథా ఇతి శ్రీ స్మారుతి స్తోత్రం సంపూర్ణం.
2: సప్త శ్లోకీ దుర్గా

ప్రభయాపతి క్రీడన్న జాయతే తస్సి ధనం శీఘ్రం వాప్నుయాత్. కరణే గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం. స్తోత్ర మంగారకస్యేత పరణీయం సదా నృవే నతి సా భూమయా పీడా స్వల్పాపి భవతి క్వచిత్. అంగారక మహాభాగ భగవన్ భక్త వత్సల వాం నమామి మమాశీస మృణమాసు వినాశయ. ఋణ రోగాది దారిద్ర్యం ఏ చానేయమ మృత్యవః భయ క్లేశ మనస్తాప నశ్యంతు మమ సర్వదా. అవివక్ర దురారాధ్య భోగ ముక్త హితాత్మనః తుష్టో దదాసి సామ్రాజ్యం రుష్టో హరసి తక్షణాత్. విరంతి శత్రు విష్ణూనాం మనుష్యాణాం తు కః కథా తేన త్వం సర్వ సత్వేన గృహ రాజో మహాపనాః. పుత్రాన్ దేహి ధనం దేహి త్వామస్మి శరణం గతాః. ఋణదారిద్ర్య దుఃఖేన శత్రూణాం చ భయాత్తపః. ఏభిర్ద్వాదశభిః శ్లోకైః యః స్తోతి చ నరః సుతః మహతిం శ్రియమాప్నోతి యః పరో ధనదో యువా. శ్రీ స్కంద పురాణే శ్రీ భార్గవ ప్రోక్తం.